0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డమ్తో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve.

0: go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
1: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కరకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కరకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహర్రం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీశరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి

మండలి స్త్రీల కార్యక్రమం సకులు ఈనాటి మహిళా మండలిలో యోగక్షేమం అంశంపై శ్రీమతి కోకా శిరీష గారితో పరిచయ కార్యక్రమం ఇంకా పాటలు వింటారు. ముందుగా భక్తి గీతం విందాం. పి సుశీల గానం, డాక్టర్ సాయి కృష్ణయాచంద్ర సాహిత్యం, ఎల్ కృష్ణన్ సంగీతం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం. మహిళా

0: సకులు మనం ఇంతవరకు పి సుశీల ఆనపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు యోగక్షేమం అంశంపై యోగా నిపుణురాలు శ్రీమతి కోకా శిరీష్ గారితో పరిచయం మూడవ చివరి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని.
1: ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందడానికి సరైన ఆహార నియమాలు, నిద్ర ఎంత అవసరమో వ్యాయామం, యోగా అంతే ముఖ్యం. శరీరాన్ని దృఢంగా, మనసుని ప్రశాంతంగా ఉంచుకుని మనందరం క్షేమంగా ఉండాలంటే యోగా ఒక్కటే పరిష్కారం అంటున్నారు ప్రముఖ యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష గారు. వారిని అడిగి మన ఈ యోగక్షేమం కార్యక్రమం ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కోకా శిరీష గారు.
2: నమస్తే మేడం.
1: మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మన మహిళలందరం ఇటు ఇల్లు, అటు

0: ఆఫీసు అంటూ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పరిగెడుతున్నాం. మరి స్త్రీలందరికీ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే యోగా విధానాలు మా శ్రోతలకు వివరించండి మేడం.
1: మహిళ ఆరోగ్యం గురించి మంచి ప్రశ్న అడిగారు మేడం. ఈ రోజుల్లో మనము ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో మనందరి కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోగలుగుతారు. వారు ఆరోగ్యంగా లేకపోతే కుటుంబాన్ని చూసుకునేది చాలా కష్టమవుతుంది. ఈ మహిళల ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళల యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, పీసీఓడీలు, పీసీఓఎస్లు అవ్వచ్చు, మైగ్రేన్ అవ్వచ్చు, ఆడవారి నెలసరి సమస్యలకి, వీటన్నిటికీ వారు ప్రతిరోజు ఈ ఆసనాలు వేయటం వల్ల వారిలో ఉండే ఈ సమస్యలు ఏవి కనపడవు. కొంతమంది ఆడవారికి నెలసరి సమస్యలు అప్పుడు కడుపులో బాగా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే కొంతమందికి మైగ్రేన్ బాగా ఉంటుంది. ఈ 5వ రోజు 6వ రోజు మైగ్రేన్ మొదట స్టార్ట్ అవ్వకుండా వదిలే ఆ రోజుల్లో వాళ్ళు ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. సమస్యలు ఇవన్నీ పోవాలంటే యోగా అనేది అవలంబించడం మహిళలకు ఎంతో మంచిది. అందులోనూ సర్వాంగాసన, సర్వాంగాసన ఆడవారికి చాలా మంచిది. సర్వాంగాసన అది ఆడవారి యొక్క పెల్విక్ రీజియన్కి, వెరికోస్ వెయిన్స్కి, థైరాయిడ్ తగ్గేదానికి ఏదైనా ఉంటే, లేకపోతే ఆరోగ్యంగా ఉండేదానికి ఏ సమస్యలు రాకుండా సర్వాంగాసన బాగా ఉపయోగపడుతుంది. తర్వాత బద్ధకోణాసన అంటే బటర్ఫ్లై ఆసన, ఇది చాలా ఉపయోగం. ఆడవారి తొడలు అవన్నీ బ్లడ్ ఫ్లో ఫ్యాట్ కరుగుతుంది, మళ్ళీ పెల్విక్ రీజియన్కి చాలా మంచిది. రేపు తర్వాత పెళ్ళి అయ్యాక డెలివరీలకైనా లేక పెళ్ళై అలా బటర్ఫ్లై ఆసన అంటారు, లేదా బద్ధకోణాసన. ఆ తర్వాత భుజంగాసన, భుజంగాసన మనకి సూర్య నమస్కారాల్లో కూడా వస్తుంది. ఇది భుజంగాసన వల్ల కూడా ఆడవారికి ఉదరానికి చాలా మంచిది అన్నమాట. కండరాలను దృఢంగా ఉంచుతుంది. తర్వాత రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ రావాలి అంటే నెలసరి పిల్లలకు అవ్వచ్చు, పెద్దవాళ్ళకి, ఈ భుజంగాసన వదలకుండా చేయాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయగలిగితేనే మెన్స్ట్రువల్ సైకిల్స్ కరెక్ట్గా వస్తాయి, పెయిన్స్ ఉండవు, నొప్పులు ఉండవు అవన్నీ. తర్వాత శశాంకాసన, బాలాసన కూడా అంటాం. ఈ దీనివల్ల ఏంటంటే మైగ్రేన్ తగ్గుతుంది. మనం వంచటం వల్ల మన తల వచ్చి నేల మీద అలా టచ్ చేస్తుంది బాలాసనాలు, అప్పుడు రక్త ప్రసరణ తలకి ఎక్కువ జరిగేసేసి ఈ ఆజ్ఞాచక్ర మనము కింద టచ్ చేయటం వల్ల అది యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞాచక్ర, ఈ బాలాసనాలు. అప్పుడు మనకి మైగ్రేన్ అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. బాలాసన యాంగ్జైటీ కూడా పోతుంది. ఆడవారికి శశాంకాసన లేదు బాలాసన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు తగ్గుతాయి అవన్నీ. తర్వాత ప్రాణాయామాల్లో చూస్తే అనులోమ విలోమ ఆడవారికి చాలా మంచిది. అందులోనూ సూర్య అనులోమ వినులోమ వచ్చి వారు అధిక బరువు తగ్గాలంటే ప్రతిరోజు 27 సార్లు అన్నం తినే ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు అట్లా 4 సార్లు చేయొచ్చు. నైట్ తినే ముందు 27 సార్లు సూర్య అనులోమ వినులోమ చేయటం వల్ల వారి యొక్క అధిక బరువును తగ్గించుకోవచ్చు. సూర్య అనులోమ అంటే రైట్ నుంచి చేస్తాం, రైట్ అంటే కుడి ముక్కు రంధ్రం నుంచి తీసుకొని గాలి వదిలేది సూర్య అనులోమ, ఎడమ ముక్కు రంధ్రం నుంచి తీసుకొని వదిలేది చంద్ర అనులోమ విలోమ. ఈ సూర్య అనులోమ వల్ల మనం అధిక బరువు ఆడవారు తగ్గవచ్చు. చంద్ర అనులోమ వల్ల వెయిట్లెస్గా ఉంటారు కదండి, అధిక బరువు కాకుండా తక్కువ వెయిట్ ఉంటారు. పెరగాలి అనుకునే వాళ్ళు చంద్ర అనులోమ చేయాలి, అప్పుడు వారు వెయిట్ పెరుగుతారు. ఉన్న వాళ్ళు అండర్ వెయిట్ అంటారు కదా, సో వారు పెరుగుతారు అన్నమాట. అది 1-4 సార్లు రోజులో మనం తినే ముందు ఇలా పాటిస్తే చాలా ఉపయోగం ఆడవారికి. తెలియకుండా వారిలో స్ట్రెస్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతామన్నమాట అనులోమ విలోమ ప్రాణాయామ వల్ల. అది మనం చేతిలో ఉన్న పని. మరియు కపాలభాతి, కపాలభాతి ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడ చేయొచ్చు అన్నమాట, ఎంతో ఉపయోగం. తర్వాత రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్కి బద్ధకోణాసన, సేతుబంధాసన ఇవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత మెన్స్ట్రువల్ పెయిన్, మనకి చాలామంది ఆడవారికి పొట్ట నొప్పి ఎక్కువ వస్తుంది, దానికి మత్స్యాసన బాగా ఉపయోగపడుతుంది. ఫిష్ పోజ్ అంటారు, ఆ పోజ్ మనం రెగ్యులర్గా వేయటం వల్ల సైకిల్స్ వచ్చినప్పుడు తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాంటి రకరకాల ఆసనాలు అవలంబించడం వల్ల మనం ఆడవారు ఆరోగ్యంగా ఉండొచ్చు, మన కుటుంబాన్ని కూడా సంతోషపరచవచ్చు మనం ఆరోగ్యంగా ఉండేది.
0: అవును మేడం, కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే మేడం, గర్భిణీ స్త్రీల కోసం అంటే ప్రత్యేకంగా సుఖప్రసవానికి ఏమైనా యోగా విధానాలు ఉన్నాయా? ప్రసవ అనంతరం ఆచరించే యోగా గురించి శ్రోతలకు వివరించండి మేడం.
1: గర్భిణీ స్త్రీలకు కూడా యోగా చాలా ఉపయోగం మేడం. ముందు నుంచి మనం యోగా ఆడవారు చేసుకుంటూ రావటం వల్ల వాళ్ళ బాడీలో మజిల్స్ ఫ్లెక్సిబుల్ అయిపోతాయి, లూజన్ అప్ అయిపోతాయి, లూజ్ అవుతాయి. సో వాళ్ళ యొక్క ప్రసవ సమయంలో ఇవి చాలా లూజ్ అవటం వల్ల ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీ.

0: డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. గర్భిణీ స్త్రీలకి యోగా వల్ల వాళ్ళకి డీప్ రిలాక్సేషన్ అవుతుంది, డీప్ బ్రీతింగ్, తర్వాత వారిలో ఉండే ఆ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదండి, తర్వాత కాళ్ళు వాపులు నొప్పులు ఇవన్నీ ఈ యోగా వల్ల నిర్మూలించవచ్చు అనమాట. వారు మార్జాలాసన ఒకటి వేయవచ్చు, క్యాట్ స్ట్రెచ్ అంటారు, తర్వాత కోణాసన, ఇవన్నీ సింపుల్ సింపుల్ ఆసనాలు, హెవీ ఆసనాలు వేయకూడదు. కోణాసన, వీరభద్రాసన అంటే వారియర్ పోజ్, అది ఒకటి వేయొచ్చు. త్రికోణాసన అంటే ట్రయాంగిల్గా ఉంటుంది ఈ ఆసన, ఒకటి గర్భిణీ స్త్రీలు ఫాలో అవ్వచ్చు. తర్వాత బద్ధకోణాసన, ఇంతకుముందు సాధారణ స్త్రీలు చేసేలాగే బద్ధకోణాసన మన పెల్విక్ రీజియన్కి చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మన డెలివరీ సమయానికి అది చాలా, ప్రసవ సమయానికి ఈ ఆసన చాలా ఎంతో లూజన్ అప్ అవుతాయి అన్నమాట మజిల్స్. శవాసన, శవాసన అది ఆసన కాదు అనుకుంటారు, అది రిలాక్సేషన్ బాగా. మనం ఎంత మనం రిలాక్స్ అయితే మనం అంత ప్రసవ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం మెంటల్ స్ట్రెస్ ఉంటే బేబీకి కూడా అది అందుతుంది. సో ఈ డీప్ రిలాక్స్, డీప్ బ్రీతింగ్ ఒకటి, శవాసన, ఈ ఐదారు ఆసనాలు ఫాలో అవటం వల్ల గర్భిణీ స్త్రీలకి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరియు ప్రసవ అనంతరము వెంటనే చేయకూడదు, నార్మల్ డెలివరీ వాళ్ళు ఒక 2-3 నెలలు అయ్యాక మొదలు పెట్టాలి. అదే సి సెక్షన్ అంటే ఒక 6 నెలలు, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి డాక్టర్ని సంప్రదించి మొదలు పెట్టుకోవచ్చు. వారు ఈ సూర్య నమస్కారాలు బెస్ట్ నన్ను అడిగితే, ఆఫ్టర్ డెలివరీ సూర్య నమస్కారాలు వేస్తే చాలా తొందరగా తగ్గిపోతాం. ఎందుకంటే సూర్య నమస్కారాలు ఆసనాలే మనం వేయబోయేది, పర్వతాసన ఒకటి, భుజంగాసన, ఈ కొన్ని కొన్ని ఆసనాలే మనం సెపరేట్గా వేస్తే మంచిది గర్భిణీ స్త్రీలు. అదే సూర్య నమస్కారాలు వేస్తే మొత్తం ఓవరాల్ బాడీకి ఉపయోగపడుతుంది. కాకపోతే డెలివరీ ప్రెగ్నెంట్ తర్వాత ఈ ఊష్ట్రాసన వేయకూడదు కొంచెం, అది క్యామెల్ పోజ్, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సి సెక్షన్ డెలివరీ అప్పుడు అది వెనక్కి వంగేది. సైకిల్ ఆసన ఇంకోటి, చక్రాసన, ఆ రెండు వేయకూడదు.
1: మహిళలు అనుసరించాల్సిన యోగా విధానాలు, ఇంకా గర్భిణీ స్త్రీలు అనుసరించాల్సిన యోగా విధానాల గురించి చాలా అద్భుతంగా వివరించారు మేడం. మరి కొంతమందిలో వారి అధిక బరువు వల్ల కానివ్వండి, ఊబకాయం వల్ల కానీ వారి శరీరం యోగా చేయడానికి సానుకూలంగా ఉండదు, అంటే ఆ కండరాలన్నీ కొంచెం చాలా స్టిఫ్గా అయిపోతాయి. అటువంటి వాళ్ళు అసలు అమ్మో ఆసనాలు వేసేటప్పుడు ఏ కాలో పట్టేస్తుందేమో అని భయం వాళ్ళల్లో ఉంటుంది. మరి అటువంటి వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు?
0: అధిక బరువు ఉన్న వారు కూడా యోగా చేయొచ్చు మేడం. ఈ యోగా అనేది మెల్లిగా చేయటం వల్ల, వేగంగా ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజెస్ తీసుకుంటే అవి వేగంగా చేస్తాం, ఏదైనా కూడా అవి పట్టేస్తాయంటే భయపడవచ్చు. యోగాకి భయపడాల్సిన పని లేదు, ఏదైనా మెల్లిగా మొదలుపెట్టేదే యోగా. మెల్లిమెల్లిగా ఆ మజిల్స్ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఎలాస్టిక్ అవుతాయి అన్నమాట. రబ్బర్ బ్యాండ్ ఎలా ప్రతిరోజు కొంచెం కొంచెం కొంచెం కొంచెం మనం ఎలా అయితే రబ్బర్ బ్యాండ్ అవుతుందో, మనం ప్రతిరోజు చేయటం వల్ల ఆ మజిల్స్కి ఆ ఎలాస్టిసిటీ వస్తుంది, లూజ్ అయిపోతాయి. సో అధిక బరువు ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు. కానీ ఆరంభించేటప్పుడు అధిక బరువు వాళ్ళు సూక్ష్మ వ్యాయామాలతో మొదలు పెట్టాలి. సూక్ష్మ ఆసనాలు అంటారు, సూక్ష్మ వ్యాయామాలు ఆర్ లూజనింగ్ ప్రాక్టీసెస్ అని కూడా అని అంటారు అన్నమాట. ఈ లూజనింగ్ సూక్ష్మ వ్యాయామం వల్ల కూడా చాలా ఉపయోగాలు, చిన్న చిన్నవి అంటే చిన్న రిస్ట్ చెయ్యి ఇట్లా మూవ్ చేయటము, భుజాలు కదిలించడం, నెక్ రోల్స్ చేయటము, ఆసనాలకు ముందు చేస్తాం అవన్నీ మామూలుగా. ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు సూక్ష్మ వ్యాయామాలతో మొదలు పెట్టవచ్చు మేడం. వారు మోకాళ్ళు తిప్పటము, మడిమలు మడవటము, తర్వాత భుజాలు తిప్పడము, చేతులు మోచేతుల్ని ఇలా ముందుకి వెనక్కి అనటము, తర్వాత తల నెక్ మెడ వంచటము దించటము, తర్వాత నడుము తిప్పటము, ముందుకి వెనక్కి వంగటము, కళ్ళు ఐస్, ఇలాంటి సూక్ష్మ వ్యాయామాలతో వాళ్ళు కొన్నాళ్ళు 1 నెల పాటు మొదలు పెడితే వారిలో ఆ మజిల్స్ లూజ్ అయిపోతాయి. లూజ్ అయ్యాక మెల్లిగా సూర్య నమస్కారాలతో మొదలు పెట్టవచ్చు. సూర్య నమస్కారాలు 12 కలయిక కలిపి ఒక సైకిల్, ఒకరోజుకు 12 కలయికలు చేయటం మొదలుపెట్టి మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళొచ్చు 12. అలా వారి కొన్నాళ్ళకి వారి బాడీ ఒకేసారి తగ్గకపోవచ్చు. మామూలుగా రన్నింగ్ ఇవన్నీ మీకు డైనమిక్ అంటారు, పరిగెత్తి పరిగెత్తి ఒక 10 రోజుల్లో ఇంత తగ్గాలి అట్లా కాదు, మెల్లిగా అయినా తగ్గి ఆరోగ్యంగా ఉండే విధంగా బరువు తగ్గుతామన్నమాట మనం యోగా ద్వారా.
1: ఊబకాయం ఉన్నవాళ్ళు ఏ విధంగా యోగాని మొదలు పెట్టచ్చు అని చాలా చక్కగా వివరించారు మేడం. అయితే మరి పిల్లలలో జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచే యోగా విధానాల గురించి
0: ఉన్నాయి మేడం. అవును, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. చిన్నపిల్లలు ఒక చోట ఎక్కువసేపు కూర్చొని చదవటానికి అవ్వచ్చు, ఒక పని మీద ఎక్కువ

0: కాన్సన్ట్రేషన్ చేసేదానికి కష్టము చిన్న పిల్లలు. దానికి ఆసనాలు ఉన్నాయి మేడం. డైలీ వారు వృక్షాసన ఒకటి ఉంది, అది వారి యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుతుందన్నమాట. వృక్షాసనాలో మనం ఒక పాయింట్ మీద చూస్తూ ఉండాలి, అదే విధంగా ఆసన వేసేటప్పుడు ఆ పాయింట్నే చూస్తూ ఉండాలన్నమాట. సో అలా చూస్తూ చేసేటప్పటికి వారిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంపొందింపబడుతుందన్నమాట. తర్వాత తాడాసన ఒకటి ఉంది, దాన్ని వారిలో అలర్ట్నెస్ని పెంచుతుంది, యాక్టివ్నెస్ని. చదువుతూ ఉంటారు కొంతమందికి యాక్టివ్గా సబ్జెక్ట్ని మైండ్లోకి ఎక్కించుకోవాలి, అర్థం చేసుకోగలగాలి, యాక్టివ్గా ఉండాలి. సో అనేదానికి ఈ తాడాసనం బాగా ఉపయోగపడుతుంది, అలర్ట్నెస్ని పెంచుతుంది పిల్లల్లో. తర్వాత ప్రాణాయామంలో తీసుకుంటే అనులోమ విలోమ, శ్వాసను తీసుకోవటం, వదలటం, మెల్లిమెల్లిగా దాన్ని గమనించటం. ఒక 10 నిమిషాలు ప్రతిరోజు కూర్చొని నడుము నిటారుగా చిన్ముద్రలో కళ్ళు మూసుకొని మన శ్వాసను తీసుకోవటం, వదలటం అనేదాన్ని గమనించటం, అది మెల్లిమెల్లిగా, ఇది అనులోమ వినులోమ ప్రాక్టీస్. ఇది చేయటం వల్ల వాళ్ళలో ఆధారణ శక్తి పెరుగుతుంది, బాగా చదువుకుంటారు, ఈ ఒత్తిళ్ళు తగ్గించుకుంటారు. తర్వాత త్రాటక కూడా ధారణ శక్తి పెంచుతుంది. త్రాటక ఒక ల్యాంప్, క్యాండిల్ అవ్వచ్చు, దీపం వెలుగుని మనం ముందే పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆ దీపాన్ని మాత్రమే చూస్తూ ఉండాలన్నమాట. అలా ప్రతిరోజు చేయటం వల్ల ధ్యానం ధారణ పెరుగుతుంది. పిల్లల్లో బాలాసన, చైల్డ్ పోజ్, అది రిలాక్సేషను మరియు మెంటల్ క్లారిటీ ఆఫ్ ద థాట్స్ వాళ్ళకి ఇస్తుంది. తర్వాత పశ్చిమోత్తాసన వచ్చి వాళ్ళలో మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత యాంగ్జైటీని తగ్గిస్తుంది వాళ్ళకి. మరియు శవాసన, సూర్య నమస్కారాలు, సూర్య నమస్కారాలు పిల్లలు వేయగలిగితే ఎంతో మంచిది. వారు కూడా ఒకటి రెండు సమయం లేదు స్కూల్కి వెళ్ళాలంటే ఒక రెండు సూర్య నమస్కారాలు వేసి ఒక అనులోమ వినులోమ అట్లా ఒకటి రెండుగా అయినా మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేపించాలన్నమాట. అప్పుడు వారిలో ఆ తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి ఇవన్నీ పెంపొందించవచ్చు మనము ఈ యోగా ద్వారా పిల్లల్లో.
1: పిల్లలు జ్ఞాపక శక్తిని పెంపొందించే యోగాసనాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మరి అయితే ఇప్పుడు ప్రతి ఏటా మనము జూన్ మాసంలో, అంటే ఈ నెలలో మనము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం ఈ మధ్యకాలంలో, మొన్న గత వారం. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న, నిరంతరం ఈ యోగా గురించి ఆలోచించాలి, ఆచరించాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సమయం అనేది కుదరట్లేదు. కానీ ప్రతిరోజు 365 రోజులు దినచర్యగా మార్చుకోవడానికి మా శ్రోతలందరికీ మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడతాయి మేడం.
0: అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. పోయిన వారం మనము ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాము, కానీ కొంతమంది మీరు చెప్పేలాగా ఒక్కరోజు యోగా చేస్తాము ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అంటున్నారు. కానీ ప్రతిరోజు మనం యోగా డే లాగా అనుకొని మనం చేయాలి అని మనం పూనుకోవాలి. అది మనిషి తనకు తను అనుకోవాలి. దాని యొక్క ప్రయోజనాలని మనం మనసులో గుర్తుపెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా మనం చేయాలి అనుకుంటాం. యోగా డే రోజు మనము న్యూస్లో వింటాము, అక్కడ చెప్పేది వింటాం, సరే ఇవాళ చేద్దాం అది అలా ఒక్కటి అనుకోకుండా ప్రతిరోజు ఆ ఉపయోగాల్ని కానీ దానివల్ల మనం పొందే లాభాలు, ఇలా ఉంటాము దీనివల్ల ఇది చేయటం వల్ల అనుకొని మనము మొదలు పెడితే ఖచ్చితంగా మన మనసులో ఆ ప్రేరణ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకొక మార్గం ఏంటంటే మన దినచర్యలో అది ఒక భాగంగా చేసుకోవాలి. మనం ప్రతిరోజు మనము ఒక బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయము, స్నానం చేయకుండా బయటికి వెళ్ళము, అట్లా మనము యోగా అనేది మనం చేయకుండా ఆ రోజు మనం బయటకు కదలకూడదు. అలా ఒక సంకల్పం మనం తీసుకోగలగాలి, అప్పుడు ప్రతి వారు యోగా ఖచ్చితంగా చేస్తారన్నమాట.
1: అంటే మనకిగా మనం ఒక శపథం చేసుకోవాలి,
0: ఒక డైరీలో రాసుకోవాలి. ఇప్పుడు న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటున్నారు కదా, అట్లా యోగాకి ఒక రిజల్యూషన్ రాసుకోవాలి. కనీసం యోగా డే రోజు అయినా కూడా ఆ రోజు నుంచి మళ్ళీ యోగా డే దాకా నేను యోగా చేయాలి అని ఒక రిజల్యూషన్ రాసుకోవాలి, ఒక డైరీ లాగా పెట్టుకోవాలి. ఆ డైరీలో మనము ఇవాళ యోగా నేను మొదలు పెట్టాను, ఒక నెల ఆగాక నేను ఎలా ఉన్నాను, నా థాట్స్ ఎలా ఉన్నాయి, నా ఒక కోపం ఏ సమయాల్లో వస్తుంది, ఆనందంగా నేను ఎప్పుడు ఉన్నాను, నా బాడీ పరంగా శారీరకంగా నేను ఎలా మారాను, ఇది మనం ఒక జర్నల్ లాగా డైరీలో రాసుకున్నామంటే మనకి అది ప్రేరణ ఇస్తుంది. ఆ జర్నల్ మనకి ప్రేరణ ఇస్తుంది. మనం రాసేది ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది అంటారు. ఆ రాసేది మన చేత యోగా చేపిస్తుంది. నెక్స్ట్ రోజు మనం మళ్ళీ యోగా చేయటానికి ఈ డైరీ అనేది ఒక ప్రేరణగా ఉంటుంది. సో ప్రతి వారు ఒక డైరీ పెట్టుకొని వారి యొక్క అనుభవాలను అందులో రాసుకోగలరు. వాళ్ళ మానసికంగా ఎంత మార్పు వచ్చింది, వారు ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఒక 6 నెలలు ఆగితే వారిలో ఎంత

0: పని. వాళ్ళకి వాళ్ళు గమనించుకుంటూ ఉంటే అది మనం గమనించే పుస్తకం అన్నమాట, మనల్ని మనం గమనించే పుస్తకం. అట్లా పెట్టుకుంటే మనం యోగా ప్రతిరోజు చేయాలని స్ఫూర్తి మనకు మనం పొందవచ్చు అన్నమాట.
1: అలాగే ఈరోజు ఒక పావు గంట, ఒక 15 నిమిషాల పాటు మనం యోగా మీద వెచ్చించాం. ఇంకొక రేపు ఇంకొక అరగంట చేస్తాం. రేపు అంటే ఇంకొక 10 నిమిషాలు అదనంగా. ఆహా, నిన్న 15 నిమిషాలకే నాకు ఇంతటి ఉపయోగం వచ్చింది కదా, డైరీలో చూసేసరికి మనకు తెలుస్తుంది కదా. రేపటికి మనకి ఇంకొక అరగంట చేయడానికి మనకి
0: అరగంట
1: అనుకుంది, అది చేయాలనే ఒక ప్రేరణ మీరు అన్నారు కదా, ఆ ప్రేరణ కలుగుతుంది.
0: ఖచ్చితంగా మ్యామ్, మీరు చెప్పేలాగా అది ప్రేరణ కలుగుతుంది. ఇవాళ అరగంట మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు సమయాన్ని. మరి ఇంకొకటి ఏంటంటే, చాలామంది యోగా చేయాలంటే నాకు గంట కావాలి, ఒక 40 నిమిషాలు కావాలి, సో మనకి 40 నిమిషాలు సమయం లేదు కాబట్టి ఇవాళ ఆపేద్దాం అనుకుంటారు. సో అట్లా కూడా చేయకూడదు. ఎలా అంటే, మనం 10 నిమిషాలు చేసినా చాలు, ఇవాళ పావు గంట చేసినా కూడా చాలు, బట్ ఆ ప్రాక్టీస్ని వదలకూడదు. ఆ వదిలినప్పుడు ఆ కన్సిస్టెన్సీ అంటున్నారు కదా, ప్రతిరోజు వదలకూడదు. వదలకుండా పావు గంట ఉన్నా కూడా చేయాలి, 5 నిమిషాలు ఉన్నా కూడా చేయాలి. అలా ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా దాని యొక్క లాభాలు పొందుతాం, మనకి ఉపయోగాలు తెలుస్తాయి మనకి వదలకుండా. చాలామంది వదిలిపెట్టేది అందువల్లే, మనం 5 రోజులు చేయాలని పెట్టుకొని 2 రోజులే చేశాము అని, 2 రోజులు చేయలేకపోయామని మిగతా 3 రోజులు కూడా చేయరు బాధతో. అయ్యో, ఈ 2 రోజులు సరిగా మనం ప్లాన్ చేయలేకపోయాము, ఇంకా ఈ 3 రోజులు ఏం చేస్తాము, అట్లా వదలకూడదు. మనకి మనం కఠినంగా ఉండకూడదు. మనకి ఏదో ఇవాళ బాగోలేదు, పర్వాలేదు వదిలేయొచ్చు, కానీ 3 రోజు మొదలు పెట్టాలి. మళ్ళీ మా 4 రోజులు వేరే ఊర్లలో ఉన్నాం, నా 5వ రోజు మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఆ ఒక్క సంకల్పంతో, మనము కృత నిశ్చయంతో యోగా చేయటం మొదలు చేయాలన్నమాట. ఇంకొక చిట్కా చెప్పాలని ఆశిస్తున్నాను మీ ఏంటంటే, ఎప్పుడైనా మనకు ఒక అలవాటు రావాలి అంటే ఒక దాని తర్వాత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు మనము స్నానం చేసిన వెంటనే నేను కంపల్సరీగా యోగా చేస్తాను అని ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్ తినే ముందు నేను యోగా కంపల్సరీ చేస్తాను, అది చేసి కానీ నేను తింటాను అనేది ఒకటి పెట్టుకోవాలి. లేదు బ్రష్ చేసిన వెంటనే నేను యోగా చేస్తాను, లేకపోతే సాయంత్రం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆఫీస్ నుంచి రాగానే చిన్నపాటి విశ్రాంతి తీసుకొని మొదలు పెడతాను, దాని తర్వాతే నేను వేరే పనులు చేసుకుంటాను అని ఒక చిన్న క్లూ మనం ఇచ్చుకోగలగాలి. క్లూ అంటే, ఒక పని తర్వాత అనేది మనం పెట్టుకున్నామంటే అది ఖచ్చితంగా చేస్తాము, ర్యాండమ్గా చేస్తే చేయలేము. ఇవాళ 6 ఇంటికి, రేపు మధ్యాహ్నం 2 ఇంటికి, ఆ తర్వాత రోజు సాయంత్రం 7 ఇంటికి, అలా చేయటం వల్ల మన మనసుకి ఒక దినచర్యను ఇవ్వలేకపోతుంటాం అన్నమాట, ఒక సరైన సమయానికి చేయలేకపోతాం. అందువల్ల మనం ఒకటి చిట్కా లాగా పెట్టుకోవాలి, ఎవరికి తోచింది వారికి, వారికి ఈ సమయం అనుకూలం అనుకుంటే పొద్దున లేవగానే మొదట బ్రష్ చేసిన వెంటనే నేను యోగా చేస్తాను, ఆ తర్వాతే నేను ఏ కార్యమైనా మొదలు పెడతాను, ఆడవారు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు. లేదు స్నానం చేసిన వెంటనే నేను చేస్తానంటే వాళ్ళకి ఇంకా ఆ రోజు స్నానం చేశాక ఏదో ఒక పని మిస్ అయ్యిందే అని అనుకుంటారు.
1: నిరంతరం చేసే మన పనులతోటి దీన్ని కూడా అనుసంధానం చేయాలి, ఒక టైం టేబుల్ లాగా దీన్ని మనం ఫాలో అవ్వాలి.
0: అప్పుడు ఆ అలవాటు అనేది మనకు ఒక ప్రాక్టీస్గా అయిపోతుంది అనమాట. ఏ మంచి అలవాటునైనా మన జీవితంలో మనం అలవర్చుకోవాలంటే ఇది ఒక చిన్న చిట్కా అనమాట.
1: శారీరక ఆరోగ్యం గురించి, ఇంకా మన మహిళలు ఆచరించాల్సిన యోగా విధానాల గురించి, పిల్లలు జ్ఞాపక శక్తి కోసం ఆచరించాల్సిన యోగా విధానాల గురించి మనం నిరంతరం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం ఏ విధంగా మనం యోగా చేయాలనే చాలా అమూల్యమైన సూచనలని, సలహాలని చాలా చక్కగా ఇచ్చారు మేడం. మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు మేడం. నమస్కారం.
0: ధన్యవాదాలు మేడం.
2: సకలు, మనం ఇంతవరకు యోగక్షేమం అంశంపై యోగా నిపుణులు శ్రీమతి కోకా శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం 3వ చివరి భాగం విన్నాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో ఆపాత మధురమైన అలనాటి చిత్రగీతాల సమాహారం రసగుళికలు ప్రసారమవుతుంది. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా జూన్ 28వ తేదీ ఉదయం 11:00 మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ప్రసారమవుతుంది. అనంతరం పుదుచ్చేరి, తమిళనాడు ఆకాశవాణి కేంద్రాల్లో ఈ కార్యక్రమం తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి రాత్రి 8:00 తమిళ అనువాదం పుదుచ్చేరి, చెన్నై ఆల్ ఇండియా రేడియో

యోగాభ్యాసంలో ప్రాణముద్ర గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. జీవశక్తిని ఉత్తేజపరచడానికి యోగాలో ప్రాణముద్ర ఉంగరం వేలు, చిటికిన వేలు చివరలను బొటన వేలుతో కలిపి ఉంచి ఈ ముద్రతో ధ్యానంలో నిమగ్నమై సాధన చేస్తారు. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాల్లో శరీరం రోగ నిరోధక శక్తిని పెంపొందించి అలసటను, నిస్సత్తువును దూరం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు చక్కని పరిష్కారం ఈ ప్రాణముద్ర. ప్రాతకాలంలో ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణంలో పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని ఈ ముద్రను సాధన చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.

మన భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుపరుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సముద్రంపై జీవనం గడిపే మత్స్యకారులకు అందించిన సంక్షేమ పథకం, మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం మౌలిక సదుపాయాలను 40% నుండి 60% వరకు సబ్సిడీ అందిస్తుంది, పంట తర్వాత జరిగే నష్టాలకు నివారించడానికి ఐస్ బాక్సులు ఉన్న మోటార్ వాహనాలు, సైకిళ్లు మరియు మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడానికి ఈ పథకం ఆర్థికంగా సహాయం చేస్తుంది. పిఎంఎంఎస్వై ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలు ఐబీఈఎఫ్ అధికారిక వెబ్సైట్లను సంప్రదించవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్

నార్కో కార్టెల్స్ ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, రెండు నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన రెండవ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్ధికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం

0: నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సాస్ సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారముందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: செய்திகள் வாசிப்பவர் வடிவழகி கபிலன். தலைப்புச் செய்திகள். இந்தியாவின் பொது விநியோக நிதி சேவை டிஜிட்டல் கட்டமைப்பு அனைத்து தரப்பு மக்களின் வாழ்க்கையையும் எளிதாக்கியுள்ளதாக பிரதமர் திரு நரேந்திர மோடி தெரிவித்துள்ளார். புதுப்பிக்கத்தக்க எரிசக்தி துறையில் இந்தியா முன்னோடியாக உருவெடுத்து வருவதாக இந்தியாவுக்கான ஜெர்மன் தூதர் திரு பிலிப் அக்கர்மன் கூறியுள்ளார். சர்வதேச போதைப் பொருள் ஒழிப்பு தினம் இன்று கடைபிடிக்கப்படுகிறது. தமிழ் மொழியின் வரலாற்று பெருமையை உலகறிய செய்தவர் மாப்போ சிவஞானம் என்று மத்திய இணையமைச்சர் டாக்டர் எல் முருகன் தெரிவித்துள்ளார். அமெரிக்க ஓபன் பேட்மிண்டன் போட்டியில் இந்தியாவின் ஸ்ரீகாந்த் காலிறுதிக்கு முன்னேறியுள்ளார். இனி விரிவான செய்திகள். இந்தியாவின் பொது விநியோக நிதி சேவை டிஜிட்டல் கட்டமைப்பு அனைத்து தரப்பு மக்களின் வாழ்க்கையையும் எளிதாக்கியுள்ளதாக பிரதமர் திரு நரேந்திர மோடி தெரிவித்துள்ளார். புதுதில்லி வந்துள்ள நெதர்லாந்து அரசி மேக்சிமா உடனான சந்திப்பு குறித்து பிரதமர் வெளியிட்டுள்ள சமூக வலைதள பதிவில், இந்தியாவின் டிஜிட்டல் கட்டமைப்பு நாட்டு மக்கள் அனைவரையும் சென்றடைந்துள்ளதாக கூறினார். கூடுதல் செலவினங்கள் ஏதுமின்றி மக்கள் இதனை பயன்படுத்தி வருவதாகவும் அவர் குறிப்பிட்டுள்ளார். நாட்டின் டிஜிட்டல் கட்டமைப்பை உலக நாடுகளுடன் பகிர்ந்து கொள்வதில் இந்தியா மிகுந்த ஆர்வம் கொண்டுள்ளதாகவும் பிரதமர் அந்த பதிவில் தெரிவித்துள்ளார். ஐநா பொதுச் செயலாளரின் நிதி தொடர்பான சிறப்பு வழக்கறிஞராகவும் செயலாற்றி வரும் மேக்சிமாவின் இந்திய பயணம் மின்னணு பொது கட்டமைப்பின் வளர்ச்சி மற்றும் நீடித்த பொருளாதார

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. జూన్ జూలై మాసాలు విద్యార్థి దశలో అందరికీ కొత్త అనుభవాలను కలిగిస్తుంది. కొత్త తరగతులకు వెళ్ళడం, బదిలీల ద్వారా కొత్త పాఠశాలలో ప్రవేశించడం, లేదా పాఠశాల ముగించి కళాశాలలకు వెళ్ళడం, అక్కడి నుండి కొత్త ఉద్యోగాల్లో చేరడం, దశల వారీగా కొత్త ప్రపంచానికి దగ్గరవుతారు. ఈ కోణంలో వారు ఎదుర్కొనే కొన్ని పరిస్థితుల గురించి తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం కార్యక్రమంలో. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా జూన్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం పుదుచ్చేరి, తమిళనాడు ఆకాశవాణి కేంద్రాల్లో ఈ కార్యక్రమం తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పుదుచ్చేరి, చెన్నై ఆల్ ఇండియా కేంద్రాల్లో పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

చిన్నారులు స్కూల్కి అక్షరాభ్యాసమై అడుగుపెట్టే సమయంలో బెరుకుతనం వాళ్ళని వెంటపడుతుంది. ఇంట్లో చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు అమ్మా నాన్న ధర లేకుండా ఎవరి దగ్గరకో వెళుతున్నట్టుగా ఒంటరిగా చాలా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. వెళ్ళడానికి ముందుకేస్తూ ఉంటారు. అందుకే ముందుగానే పిల్లలకి కొత్త వాతావరణం అలవాటయ్యే విధంగా మంచి మంచి ఆటలు పాటలతో వాళ్ళకి పద్యాలు నేర్పిస్తారని తల్లిదండ్రులు పిల్లలకి ముద్దు ముద్దు మాటలతో తెలియచేయాలి. హితవుగా చెప్తే అర్థం చేసుకుంటారు మరి చిన్నారులు. కార్యక్రమంలో

0: ముందుగా మనం వినబోయే పాట అంజలి చిత్రం కోసం కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, వెంకట్ ప్రభు బృందం పాడిన పాట. ఇళయరాజా సంగీతం, సాహిత్యం రాజశ్రీ.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి, అంజలి అంజలి అంజలి మేరిసే పుణ్యం.

తల్లిదండ్రులు చిన్నారులని నలుగురు కనిపించే కొత్త కొత్త ప్రదేశాలకి బంధువులు స్నేహితులతో కలవడానికి తీసుకువెళ్ళాలి. కొత్త వ్యక్తుల్ని పరిచయం చేయాలి. అప్పుడే వాళ్ళకి బయట ప్రపంచం, మనుషుల నడవడిక అర్థమవుతుంది. స్కూల్కి పంపగానే ఏడవటం, భయపడటం వంటి చర్యల నివారణకు ముందస్తుగా కొత్త పరిచయాలు ఎంతో తోడ్పడతాయి. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా అవగాహన కల్పించాలి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో ముందుగానే తెలపాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటికి రాగానే అక్కడ జరిగిన విషయాలు వివరించి చెప్పడం నేర్పాలి. కొంత సమయం పిల్లలతో ఓపికగా కూర్చొని మాట్లాడాలి. ఈ పద్ధతిలో మానసికంగా పిల్లలు ధైర్యంగా ఉంటారు. కార్యక్రమంలో ఇప్పుడు మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం సంజీవిని ఉషా జతగా పాడిన పాట విందాం. శ్రీవెన్నెల సాహిత్యం, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇక పిల్లలు 7 నుండి 10 వయసు వచ్చాక పాఠశాల పుస్తకాలతో వ్యాపకం, దానితో వారు సతమతమవుతూ ఉంటారు. వాళ్ళకి తాము కొత్తగా చూసిన విషయాలపై దృష్టి మళ్ళుతూ ఉంటుంది, ధ్యాస దిశ మారుతుంది. ఈ వయసులోనే కదండి అన్ని విషయాలు తెలుసుకుంటనే జిజ్ఞాస వాళ్ళకి కలుగుతుంది. ఏమిటి, ఎందుకు, ఎలా అన్న సందేహాలు పిల్లల్ని చుట్టుముడతాయి. పాఠశాలలో టీచర్లు, ఇంట్లో పెద్దలు పిల్లలకి అర్థమయ్యే విధంగా కథలు, సామెతలతో నచ్చజెప్పి వారి దృష్టిని చదువుపై లగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. నేర్చుకుంటే ఏదీ కష్టం కాదని, నిరంతర ప్రయత్నం సాధనకు సూత్రమని బోధించాలి. కార్యక్రమంలో ఇప్పుడు 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి, సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

10 సంవత్సరాల లోపు పిల్లలకి మొబైల్ ఫోన్స్, టీవీ చూడటం, ఇతర సామాజిక మాధ్యమాలు వినియోగం ప్రణాళిక పరంగా నేర్పించాలి. ఎందుకంటే పాఠ్యాంశాలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనే లభిస్తున్నాయి. కొంత సమయం మాత్రమే వీటికి కేటాయించి ఎక్కువసేపు స్క్రీన్ టైంకు అలవాటు పడకుండా జాగ్రత్త వహించాలి. పుస్తకాలు చదవడంతో పాటు బోర్డ్ గేమ్స్ లేదా అవుట్డోర్ గేమ్స్కి అలవాటు చేస్తే సృజనాత్మక శక్తి వాళ్ళ దృష్టి మరలుతుంది. ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలతో మంచి మంచి కబుర్లు, సంభాషణలు, నాయకుల జీవిత చరిత్రలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో, చక్కని కథలతో సరదాగా గడిపే సమయం వాళ్ళ మనసుని ఉత్తేజితులను చేస్తుంది. ఆట పాట రెండూ పాఠంగా నేర్పించాలి. ఒక్కసారి ఓడినా గెలుపు సాధ్యమని తెలియచేయాలి. జీవితంలో గెలుపు ఓటములు రెండూ ఉంటాయని అప్పుడే వారికి అర్థమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను దంటన చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విందాం. సిరివెన్నెల సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

11 నుండి 15 వయసు పిల్లలు, బాల్యం నుండి కౌమార దశలోకి మారే వయసు, రకరకాల మానసిక ఎదుగుదలలో మార్పులు సతమతమవుతూ ఉంటారు. రకరకాల హార్మోన్ మార్పులతో శారీరకంగా మానసికంగా ఎదుగుదల జరిగే సమయం. ఈ సమయంలో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లల్లో కోపతాపాలకు ముభావానికి కారణాలు గమనించి దేనికి పిల్లలు స్పందిస్తున్నారో తెలుసుకోవాలి. సాయంత్రం సమయంలో కొంత సమయం ఆధ్యాత్మిక విషయాలపై సమయం కేటాయించాలి. కార్యక్రమంలో ఇప్పుడు నేనేం చిన్నపిల్ల నా చిత్రం కోసం సైంధవి పాడిన పాట విందాం. అనంత శ్రీరామ్ సాహిత్యం.

యోగాభ్యాసం శీర్షికలో అగ్నిముద్ర గురించి తెలుసుకుందాం. ఇది శరీరంలో అగ్నితత్వాన్ని పెంచి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు 15 నుంచి 45 నిమిషాల పాటు దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు తగ్గడం, షుగర్ లెవెల్స్ నియంత్రణ మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అగ్నిముద్ర థైరాయిడ్ గ్రంథిని ఉద్రేకపరిచి హార్మోన్ల సమతుల్యతను తోడ్పడుతుంది. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో చిత్రగీతాలు వింటున్నాం. బాల్యం నుండి కౌమారదశకు వచ్చే పిల్లల్లో ఎన్నో సందేహాలు వాళ్ళకి, అవన్నీ నివృత్తి చేయడానికి నలుగురిలో వాళ్ళని తీసుకువెళ్ళడం, బంధువుల ఇళ్ళలో జరిగే శుభకార్యాలకి తీసుకువెళ్ళడం, నలుగురితో పరిచయాలు ఆ మూడ్ స్వింగ్ నుంచి వాళ్ళని బయటికి తీసుకువస్తాయి. 30 సంవత్సరాల క్రితం వరకు ఈ ఫాస్ట్ యుగం పరిచయం లేని సమయంలో ఎదిగిన వారిలాగా ఈ తరానికి బయటకి శుభకార్యాలకు వెళ్ళడానికి ఏదో మొహమాటం వాళ్ళని ఆవహిస్తుంది. కొత్త వారితో బంధువులతో ముఖాముఖి పరిచయాలు ఇప్పుడు ఎంతో అవసరం. దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగరీత్యా ఎదుర్కొనే కొత్త సవాళ్లకు సిద్ధమవ్వగలుగుతారు. ఇంటర్వ్యూల్లో పాల్గొనేప్పుడు ధైర్యంగా సూటిగా చూసి మాట్లాడగలుగుతారు. ఈ దశలో వారు అనుభవించిన అనుభవాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు దొంగ దొంగ చిత్రం కోసం మనో చిత్ర బృందం పాడిన పాట విందాం. రాజశ్రీ, సాహిత్యం సంగీతం ఏఆర్ రెహమాన్.

16 సంవత్సరాల ప్రాయం, కొత్తగా రెక్కలు తొడిగిన మనసు ఎటువైపు పరుగులు తీస్తూ యుక్త వయసుకి ఆహ్వానం పలుకుతుంది. అన్నీ నాకే తెలుసు అన్నట్టుంటుంది. ఇది కూడా తెలీదా అని ఎవరైనా అంటారేమో అన్న బెరుకు ఉంటుంది. తల్లిదండ్రులు స్నేహభావంతో వారితో దగ్గరగా ఉంటూ, అనవసరమైన చోట కఠినంగా ఉంటూ ఆంక్షలు విధించాలి. అన్నీ ఇచ్చినా అవసరమైనప్పుడు పట్టు విడుపులు ఉంటాయని వారికి అర్థమయ్యేలా వారించాలి. పంతం ప్రాణాంతమవుతుంది మరి. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే సమయస్ఫూర్తి వారికి నేర్పించాలి. కార్యక్రమంలో ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుంచి హేమచంద్ర, క్లింటన్, రెహమాన్, మహదేవన్, శిల్పారావు బృందం పాడిన పాట విందాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం శంకర్ ఇషాన్ లోయ్.

యుక్త వయసులోనే కళాశాల జీవితంలో రేస్ మొదలవుతుంది. మంచి చెడు నిర్ణయించుకునే వయసు, జీవిత పాఠాలు నేర్చుకునే సమయం, కెరియర్తో పాటు స్కిల్స్, వారిలోని నైపుణ్యాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి. అభిరుచికి తగ్గట్టుగా కెరీర్ని నిర్ణయించుకోవలసిన వయసు. ఒక్కటేమిటి, నూతన ఉత్సాహంతో ఉన్న యువతకు రంగుల ప్రపంచం ఎంతో అందంగా, అరచేతిలో వైకుంఠంగా అనిపిస్తుంది. చీకటి కోణం కూడా ఒకటి ఉందని గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా తప్పుదోవ పడుతున్నామని తెలియగానే వెంటనే స్పందించి పెద్దలకు తెలియజేయాలి. అందరికీ జీవితం పూల పాన్పు కాదు. ఒక దశలో కొందరికి ఇబ్బంది పడినా పెద్దల ప్రోత్సాహంతో ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్య చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సురేంద్రకృష్ణ సాహిత్యం టిప్పు పాడగా విందాం.

యువత కొత్తగా చేరిన కళాశాలలో స్నేహితుల పరిచయాలు విపరీత ధోరణికి పోకుండా తమని తాము పరిరక్షించుకోవాలి. సామాజిక మాధ్యమాలు ఊబిలో కూరిపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. ఉలికిపడే సంఘటనలు జీవితంలో ఎదురైతే ధైర్యంగా తిప్పుకొట్టే సామర్థ్యం యువత నేర్చుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం. వనమాలి సాహిత్యం, మిక్కీ జే మేయర్ సంగీతం.

ఇప్పటి యువతకి ఎన్నో అవకాశాలు ఏఐ టెక్నాలజీ ఎన్నో అవకాశాలు ఇస్తుంది. ఏఐ విజ్ఞానం, నేర్పరితనం,

ట్యూషన్స్ కూడా చెప్పవచ్చు. ఇంట్లోనే ఆన్లైన్లోనే క్లాసులు జత చేసి వివరించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంతో చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇప్పటి తరానికి. ఉచిత శిక్షణా తరగతులు, నోటిఫికేషన్లు సాంఘిక మాధ్యమాల్లో వెలువడుతూ ఉంటాయి. అభిరుచికి తగ్గట్టు ఫుడ్ బ్లాగ్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చక్కని వంటలు, ప్రయోగాలు, టిప్స్, వీటికి ఉపయోగించిన పరికరాలు, ఇలా కాదేది పనికి అనర్హం అన్నట్టు ఇప్పటి యువతకి సామాజిక మాధ్యమాలు పట్టం కడుతున్నాయి. అందుకోవాలే కానీ అన్నీ తీయని ద్రాక్షలే. ఇంట్లోనే ఉంటూ సృజనతో కొంత తెలివితోడైతే అడుగడుగున ఎన్నో అవకాశాలు. మీరు చూసింది చెప్తే వందల మంది ఫాలోయర్స్, ఎట్నుంచి ఎవరో ఒకరు ప్రోత్సాహం మీ అభిరుచిని, అభిలాషిని గుర్తించి జీవితంలో ఎదిగే స్థాయి కూడా లభించవచ్చు. ఈ యువతరానికి అన్నీ మంచి శకునాలే. ఎన్ని అడ్డంకులు వచ్చినా పారే నదిలా దూసుకుపోవాలి ఈ తరం. ఈనాటి మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట ఓయ్ చిత్రం కోసం తోషి ప్రియా సురేంద్రకృష్ణ బృందం పాడిన పాట, కృష్ణ చైతన్య సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతం.